కుమరాష్టవం చాన్ నంబర్ 4. ఓం షట్ బ్రీడ పదయే నమో నమః. సెలబ్రేషన్స్ టు ద లార్డ్ హూ వేర్ సిక్స్ క్రౌన్స్. సోవనిటీ ఓవర్ ద సిక్స్ చక్రాస్ అండ్ ది